శ్రీ గణేశాయ నమః. అస్మద్ గురుభ్యో నమః. అస్మత్ పరమ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధ్యాయ నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజలంగం పరస్మృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతస్తుతమువగణేర్వ్యాఘకృత్యం వసానం విశ్వాత్యం విశ్వవందం నిఖిలభయహరం పంచవక్త్రం త్రినేత్రం విశ్వాద్యం విశ్వవందం నిఖిలభయహరం పంచభక్తం త్రినేత్రం బ్రహ్మా మురారీ స్థిపురంతకారీ భానో శశి భూమిసుతో బుధస్త గురుస్త శుక్ర శని రాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు.